ప్రజనాకార నిర్మలమంత సర్వలోకనాయ సోతన హంసేవాతే పవే సోసుఖ సాధు సంగ ప్రీత సాసో బాప జహకి సమ్ని రోగ మిటే హర అఖదలాయ జాప నానక తర్గే పరమాన దేత స్తావత ఆవే ఠాయ జాకే దేవ సే హర సోయ సిమర సిమర సదా సుఖ పావో భగత పాయే ఆత్మ గంగాస తో నానక కాటీ జంపాసీ జనం మరే సో కాచో కాచా ఆత్యాగ శరణ కర లేవ హర హర సిమర ప్రాణ ధార సిమర సాత్ వేద బచారే మన వచ్చక నానక ఫల పాయే तू क्या लपटावे मूर्ख मना एते कौन कौन सनाथा एते कहो कनन छटकार झूठा डम झूठ पासाई नाम सार नानक पछताना भगत बिना हो डूबे स्याणे